ఈ మెల్ల పడ్డూతావే దేగ పాతనరి కంపొత్త తబే తలంచు జిమ్మ బేల మస్తే మెల్ల పడ్డూతావే తబే.